నమో నిషంగిన ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగినే నమో నమో నిషంగిన ఇషు ధిమతే నిషంగిన ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగినే నిష